సోకోటాలు గురు సేవీయం ఎహన సుసహజ సుపాయే దర్శన పరస గురుక జన్మ మరణ దుఃఖ జాయే సత్నాం శ్రీ వాహే గురు సాహేబ్ జీ తనాసురీ మహల్లా పంజవా ఔఖీ ఘడీ నా దేఖణ దేవీ